ఆత్మచారిణి సోమనుజ హరి పుణ్యనామా బలవంతవాద అవహర మాడు నామా ఆత్మజ్ఞాని సో మనుజ హరి పుణ్యనామ ఘోర పాతక అజమిళన సలహిరనా.